0: అలా వైఫ్ వేసింది, అలా వైఫ్
1: లవ్ ఎఫెక్ట్ తెలుసు,
2: వైఫ్ ఎక్కడ వేస్తా మరి ఒకడు
1: నువ్వు వాళ్ళు
3: ఇదంతా ప్రీ ప్లాంటే కదా, ప్రీ ప్లాన్ ఇదంతా ప్రీ ప్లాంటే కదా, ఆమె ప్లాన్ అన్ను ఏం చేయదు, ఆమె ప్లాన్ ఇదంతా తాజా మంది వచ్చింది ఆమెనే తానికి డబ్బులు ఇచ్చింది, మీరు ఇద్దరు కలిసి ఒకటేసారి లేపేసి అంటే ఇట్లా కాలు గుంజంగానే పడ్డాడు, కిందికి వెళ్ళి కాలు గుంజేసి
1: ఇక్కడ నుంచి
0: ఇక్కడ నుంచి
1: ఇటు భూమి
3: అక్కడ నుంచి ఇటు ఒకటేసారి కాలు లేపేసి ఇద్దరు కలిసి కాలు లేపేసి ఇద్దరు కలిసి కాలు లేపేసి
4: పర్ కహానీ అవి ఖతమ్ నహీ హుయీ థీ అభీ తో షురూ హుయీ థీ. होता यह है कि छत से जमीन तक की ऊंचाई कम होने के चलते प्रशांत घायल तो होता है पर बच जाता है. प्रशांत को जिंदा देख पहले तो संध्या और अनिल घबरा जाते हैं, फिर उसे फौरन पास के सरकारी अस्पताल में ले जाते हैं. अस्पताल में संध्या डॉक्टरों को यही बताती है कि ज्यादा नशे की वजह से वो लड़खड़ाकर छत से नीचे गिर गया. संध्या के बारे में एक बात तो बताना आपको भूल गया, असल में संध्या पेशे से एक नर्स है और एक प्राइवेट हॉस्पिटल में नौकरी करती है. अस्पताल जाने के बाद डॉक्टरों से पता चला कि प्रशांत को ज्यादा गंभीर चोटें नहीं आई और वो ठीक है. ये पता चलते ही संध्या और अनिल घबरा गए, उन्हें लगा कि उनका प्लान चौपट हो गया. तब उसी वक्त उन्होंने अस्पताल के अंदर ही प्रशांत को मारने का एक दूसरा प्लान बनाया. इस बार संध्या ने अपने नर्स होने का फायदा उठाने का प्लान बनाया. अस्पताल में संध्या ने अपने पति प्रशांत को सबसे पहले इंजेक्शन के जरिए नींद की दवा का ओवरडोज दिया. इसके बाद जब प्रशांत गहरी नींद में चला गया तब संध्या ने फिर से इंजेक्शन उठाया. इस बार उसने इंजेक्शन में टॉयलेट क्लीनर लिक्विड डालकर वही इंजेक्शन प्रशांत को लगा दिया. इन दो चीजों के चलते 30 जून को ही अस्पताल में प्रशांत की मौत हो गई. शायद संध्या का ये राज कभी खुलता भी नहीं, लेकिन प्रशांत की माँ को कुछ शक हुआ. पहले बेटे का छत से गिरना और फिर बिना गंभीर चोट के यूं मर जाना, लिहाजा 1 जुलाई को प्रशांत की मां पुलिस के पास पहुंचती है और बेटे की रहस्यमय मौत को लेकर पुलिस में शिकायत दर्ज करा देती है.
1: ఏమని చెప్పిల్లమ్మ పోలీసు మళ్ళా
5: పెళ్ళైనాక
4: प्रशांत की मां की शिकायत के बाद निजामाबाद रूरल इंस्पेक्टर ने फौरन मामले की तफ्तीश शुरू कर दी. उन्होंने संध्या के मोबाइल और अनिल के मोबाइल की भी जांच की.
6: ఈ నెల 1వ తారీఖు అంటే 1/7/2026 తారీఖు నాడు మోపాల్ మండలంలోని నాల్కల్ గ్రామం నుంచి ప్రశాంత్ అనే వ్యక్తి డాబాపై నుండి పడి చనిపోయినాడు, కానీ అతని మరణంపై నాకు అనుమానం ఉందని తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మోపాల్ పోలీస్ స్టేషన్లో అనుమానాస్పద మృతి కేసుగా మొదట కేసు నమోదు చేసినాం. తల్లి ఇచ్చిన అనుమానాస్పద ప్రకారము తర్వాత మృతుని భార్య తీసుకొచ్చేసి మేము విచారణ చేయగా తాను ఏ విధంగా నేరం చేసింది అనేది చెప్పిందనమాట. అందులో మృతుడనే ప్రశాంత్ గత 2 సంవత్సరాల నుంచి దుబాయ్ వెళ్ళి అక్కడ పని చేసుకుంటూ ఉన్నాడు. అతను ఈ మధ్యలోనే మొన్న 29వ తారీఖు నాడు ఇండియాకు తిరిగి ఇంటికి తిరిగి రావడం జరిగింది. అయితే ఇతను దుబాయ్లో ఉన్న సమయంలోనే మృతుని భార్యకు నిజామాబాద్ పట్టణానికి చెందిన ఒక వ్యక్తితో రిలేషన్ ఉందని చెప్పేసి తెలిసింది. అయితే ఈ దుబాయ్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత భర్త ఇక్కడనే ఉండిపోతే తన రిలేషన్ భర్తకు తెలిసిపోతుందేమో అని, మళ్ళీ తర్వాత రిలేషన్ కంటిన్యూ అవుతుందో లేదో అనే ఒక దాన్ని పెట్టుకొని ఎలాగైనా భర్తను చంపాలనే ఉద్దేశంతో ఆమెకు ముందే ఒక పథకం వేసుకొని
4: పోలీస్ జాంచ్ మే పతా చలా కి జబ్ ప్రశాంత్ కో అస్పతాల్ లాయా గయా థా తబ్ గిర్నే కి వజహ సే ఉసే మామూలీ చోటే ఆయీ థీ ఉస్మే జాన్ జానే కా ఖతరా నహీ థా లేకిన్ జబ్ పోస్ట్మార్టమ్ రిపోర్ట్ సామ్నే ఆయీ తో కహానీ బదల్ గయీ పోస్ట్మార్టమ్ రిపోర్ట్ కే ముతాబిక్ ప్రశాంత్ కో జహర్ జైసీ కోయీ చీజ్ దీ గయీ థీ జాహిర్ హై వో ఇంజెక్షన్ కే జరియే దియా గయా లిక్విడ్ టాయిలెట్ క్లీనర్ హీ థా
6: ఇంజెక్షన్ ఇచ్చేసి చంపుదామని చెప్పేసి నిర్ణయించుకుంది. అందులో భాగంగా భర్త వచ్చిన 2 రోజులకు అవకాశం దొరికినప్పుడు దొరకగా మత్తు మద్యం బాగా తాగించి స్లాబై నుంచి తోషేసి చంపుదామనుకుంది. దాంట్లో అదే గ్రామానికి చెందిన ఒక వ్యక్తి సహాయం తీసుకొని మృతునికి బాగా మద్యం తాగించి అర్ధరాత్రి అంటే సాయంత్రం 8 గంటల సమయంలో మద్యం మత్తులో ఉండగా మృతుని దాబాపై నుంచి కిందికి తోసేసింది. కానీ అతను చనిపోలేదు, చిన్న చిన్న గాయాలతో బయటపడ్డాడు. దాంట్లో మృతుని భార్య మళ్ళీ దానికి ఆలోచన వచ్చిందనమాట ఆమెకు, ఎట్లా మళ్ళీ చనిపోలేదు, ఏ విధంగా ఎట్లా చేయాలని చెప్పేసి తెల్లారి ఏ విధంగానన్నా ఈరోజు చంపాలని అనుకొని తెల్లారి మధ్యాహ్నం అంతకుముందే తెచ్చుకున్నటువంటి మత్తు పదార్థాన్ని ఇంజెక్షన్ చేసింది. అంతేకాకుండా ఆ ఇంట్లోనే ఉండే టాయిలెట్ క్లీనర్ను కూడా ఆ క్యాన్ల ద్వారా ఆ మృతునికి ఇంజెక్షన్ చేయగా మృతుడు వాంతులు చేసుకొని చనిపోవడం జరిగింది. ఇదంతా మృతుని భార్య ఒప్పుకోగా మృతుని భార్యపై తర్వాత నేలకల్ గ్రామాసం చెందిన ఒక వ్యక్తి, నిజామాబాద్ పట్టణానికి చెందినటువంటి వ్యక్తి ముగ్గురు పైన కేసు నమోదు చేసినాం. కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయగా కోర్టు వారికి జైలు శిక్ష విధించింది. ప్రస్తుతం వారు జైల్లో ఉన్నారు.
4: పోస్ట్మార్టం రిపోర్ట్ మే ఖులాసా హోతే హీ పులిస్ నే సంధ్యా ఉస్కే ప్రేమీ అనిల్ ఔర్ ఉస్కే దోస్త్ వెంకట్ కో గిరఫ్తార్ కర్ లియా. గిరఫ్తారీ కే బాద్ తీనో నే అప్నా జుర్మ్ భీ కబూల్ కర్ లియా హై. అబ్ జో శురూ మే ఆప్సే కహా థా నా కి మత్లబ్ యే హో క్యా రహా హై, గలత్ నహీ కహా థా. మత్లబ్ సంధ్యా నే పహలే సియా కీ తరహ అప్నే పతి కో ఛత్ సే ధక్కా దియా, వో బచ్ గయా. ఫిర్ ఇంజెక్షన్ సే నీంద్ కీ దవా కా ఓవర్డోస్ దియా, వో దూసరీ బార్ భీ బచ్ గయా. ఫిర్ లిక్విడ్ టాయిలెట్ క్లీనర్ ఇంజెక్షన్ మే డాల్ కర్ ప్రశాంత్ కో లగా దియా. ఇస్ బార్ ప్రశాంత్ కి కిస్మత్ నే ఉస్కా సాత్ నహీ దియా ఔర్ ఇస్ తరహ తీసరీ బార్ మే హీ సహీ ఏక్ ఔర్ పతి అప్నీ పత్నీ కే హాథో మారా గయా. అబ్దుల్ బషీర్, నిజామాబాద్, ఆజ్ తక్. తో వారదాత్ మే ఫిల్హాల్ ఇత్నా హీ, మగర్ దేశ్ ఔర్ దునియా కీ బాకీ ఖబరో కే లియే ఆప్ దేఖ్తే రహియే ఆజ్ తక్.
2: ప్రెజెంటెడ్ బై పతంజలి గాయ్ కా ఘీ, లగాయే స్వాద్ ఔర్ సెహత్ కా తడ్కా, హర్ మా కా భరోసా, ప్యార్ సే పరో.
5: TuneIn has all of your favorite audio in one spot, so you can enjoy listening to anything, anywhere. From breaking news...
7: After multiple assassination attempts, they can't even get...
8: They're reliable.
9: Always when I need them.
5: To live sports action.
10: One-hand jam by LeBron on the break.
11: That's another three, Steph Curry.
5: And your favorite music.
12: Well, the dawn begins to crack.
5: TuneIn has got it all. Discover new stations in the app or ask your device to play TuneIn.